ఇంగ్లీష్ మార్కెట్ ఇస్తున్నాయి, గరీబ్ని ఇస్తున్నాయి, అమీర్ నేను ఇస్తున్నాయి, కంగారు నేను ఇస్తున్నాయి, రాజీవ్ మహారాజే ఒప్పందండి మహారాజ్. ఇంతంతా ఇట్లే దొరికాయి, కారం బి మకాన్ బి జమీనా బి పుత్ర తియానే బి సాథ నీ దేనా, కేడీ వస్తువు మేరే నాల్ జాయేగీ తో హజూర్ హుకుమ్